సారేపటి బీ జమా కృష్ణ ఆపు బస్సన్ సారేపటి బీ జమా కృష్ణ ఆపు బస్సన్ అరగాసన కోయి దిగ్ దేగ్న ఆపై మేర దక్షణ ఫెలి రై చొరే ఫెలి రై చొరే భంజన్ సారా గోపిని మణి చోపే.